ఆనంద భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయీ నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యనికి, హనుమాన్జీ మహారాజ్కి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యాధామ్కి, సరియూ మహారాజీకి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యు మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, ఓ మాతాకి, భారతి మాతాకి, జై.